0: గారే గారే
1: గర పడ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ట
0: గారే
1: సూరకి తరది ఎన్నాయా చతుర నార